0: అది కానీ దాండి కావు దానిది వాచకూడియా సిద్ధజానా ముంగల గుజ్జాలి Tinyinadipo yogena kiteka mungu ndage na duigem kununa tulikubi njunza kalikali
1: zibalikubi
0: ngurube enareta hapa sida
1: mwine mpunu nyingi
0: iko mingi ngurube otusaidie sana
1: newa hile njunzezu
0: kama unaenda kwa ule unakanyaga hivyo vintu inakuja unatoa uko dudu omuhanda gunu endi emihanda bagikozire kuruga kuri nyamberi ngenda manyakatikaranka baitu kwetu hanu nakenga sese kugenda kuraba uko muhoro abakiyo batagisara ito tukamukora ogamena nakogwo nikisonga ito akatupinga
1: inyebanka
0: abakenga ganyaruhanga ninyomba